నమః చరణకమలేషు మంత్రపుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి. గర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం గర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం శ్రేయ.